తెలుగువాణి శ్రోతలకు శుభోదయం రేడియో 2 98.5 మెగా హెర్ట్స్ తరంగాలపై తెలుగు అసోసియేషన్ సౌజన్యంలో ఈనాటి తెలుగువాణి కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు నీతికా నాయుడు మరియు గ్లోరీ సత్యరాణి ఆలూరి ఈనాటి కార్యక్రమంలో మీరు భక్తి రంజని ఈ వారం ప్రశ్న ఈస్టర్ మీద ప్రత్యేక కార్యక్రమాలు కొన్ని ప్రకటనలు మరియు పాటలు వింటారు అనివార్య కారణాల వలన వార్తలు అందించలేకపోతున్నాము

తెలుగు వాణికి ఆర్థిక సహాయం ఈ సంవత్సరం తెలుగు వాణి కార్యక్రమాన్ని మీకు అందించిన వారు ఆలూరు హెన్రీ పాల్ మరియు ఆలూరు విజయలక్ష్మి గారి కుటుంబ సభ్యులు శ్రీ ఆలూరు హెన్రీ పాల్ మరియు విజయలక్ష్మి గారు క్రిస్మస్ మరియు ఈస్టర్ కార్యక్రమాల ద్వారా తెలుగు వాణి శ్రోతలకు చిరపరిచితులు తెలుగు వాణి మరియు సిడ్నీ తెలుగు అసోసియేషన్ తరపున వారికి వారి కుటుంబ సభ్యులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వారం ప్రశ్నగా యేసుక్రీస్తు వారు సిలువపైనున్నప్పుడు ఎన్ని మాటలు పలికినారు ప్రశ్న మరొకసారి యేసుక్రీస్తు వారు సిలువపై ఉన్నప్పుడు ఎన్ని మాటలు పలికినారు మా ప్రశ్నకు సమాధానము www.sydneytelugu.org కి అందచేయండి సరైన సమాధానంను లాటరీ ద్వారా ఎంపిక చేసి మీకు తెలుపగలరు సరైన సమాధానం చెప్పిన వారిలో నుండి లాటరీ ద్వారా ఒకనిని ఎంపిక చేసి వారికి స్వాగత్ బిర్యానీ హౌస్ తరపున $25 గిఫ్ట్ టేక్ అవే గిఫ్ట్ వౌచర్ అందచేయబడును ఈ వారం ప్రశ్న ఫలితాలు మీకు వచ్చే వారం ప్రోగ్రాంలో తెలియపరుస్తాము

0: ఈ కార్యక్రమాన్ని మీరు రేడియో 2000 ఎఫ్ఎం 98.5 మెగాహెర్ట్జ్ తరంగాలపై వింటున్నారు.
1: ఇప్పుడు ఈస్టర్ మీద ప్రత్యేక కార్యక్రమం. ఈస్టర్ పండుగ యేసుక్రీస్తు పునరుద్ధానానికి అనగా మరణాన్ని జయించి తిరిగి లేవడం కానికి ఒక సంకేతం. ఇది ఒక ఆశ, ప్రేమ మరియు క్రొత్త జీవితాన్ని సూచిస్తుంది. మరణం చివరమెట్టు కాదని, పాపక్షమాపణ ద్వారా శాశ్వత జీవం సాధ్యమని ఈ పండుగ తెలియజేస్తుంది. ఈస్టర్ సందర్భంగా మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదాలు సంతోషాలు కలగాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ను మొదలు పెట్టుకుందాం. ఈస్టర్ సందేశం ముఖ్యాంశాలు. పునరుద్ధానమే నిరీక్షణ. యేసుక్రీస్తు తిరిగి లేవడం ద్వారా విశ్వాసులకు మరణానంతరం జీవితంపై నమ్మకం కలుగుతుంది. దేవుని ప్రేమ మానవాళి పాపాల నుండి కడగడానికి క్రీస్తు శిలువ మరణాన్ని జయించి లేచారు. క్రొత్త జీవితం, ఇది పాత జీవితాలని వదిలి క్రీస్తుతో క్రొత్త జీవితాన్ని ప్రారంభించడానికి గుర్తు. సంతోషం, శాంతి. ఈస్టర్ సమయం మన జీవితాల్లో ఆనందాన్ని ఉత్సాహాన్ని నింపుతుంది. ఈస్టర్ సందేశం మన గొప్ప రక్షకుడు చాలా క్రూరంగా శిలువ వేయబడి చంపబడి సమాధి చేయబడిన యేసుక్రీస్తు 3 రోజుల తరువాత సమాధిని జయించి తిరిగి లేచాడు. మొత్తం ప్రపంచ చరిత్రలోని ఇది అత్యంత గొప్ప సంఘటన. ఇది అత్యంత సంచలనాత్మక సంఘటన. ఒక మనిషి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఈ ప్రపంచం ఎంతోమంది ప్రవక్తలను చూసింది, రాజులను చూసింది, మేధావులను చూసింది, జ్ఞానులను చూసింది, యోధులను చూసింది, ఐశ్వర్యవంతులను చూసింది, భగవత్ స్వరూపులను చూసింది. అయితే వారందరూ మరణం ముందు శిరస్సు వంచి భూమి మీద నుండి నిష్క్రమించిన వారే. ఒక్క యేసు మాత్రమే మరణమును జయించి తిరిగి లేచాడు. అది ఆయన యొక్క ప్రత్యేకత. ఆయన ఎప్పుడూ వర్తమానంలో ఉండే దేవుడు. లూకాసు వార్త 20 అధ్యాయంలో యేసుక్రీస్తు వారు అన్నమాట. అక్కడ యేసు ప్రభు సద్యూకయ్యలతో ఒక మాట అన్నాడు. ఈ సద్యూకయ్యలు అనే వర్గము వారు పునరుద్ధానమును నమ్మరు. వారి నమ్మకం ప్రకారము చనిపోయిన వారు తిరిగి లేవరు. వారితో యేసు ప్రభు ఒక మాట అన్నాడు. మోషేకి పొదల్లో ప్రత్యక్షమైన అప్పుడు దేవుడు ఆయనతో ఏమన్నాడు? నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. ఆయన దృష్టికి అందరూ జీవించును ఏమన్నారు.

యోహాను సువార్త 11వ అధ్యాయములో మరియా, మార్తా అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. వారి సోదరుడు లాజరు చనిపోయాడు. వారు బాధతో ఏడుస్తూ ఉన్నారు. వారిని ఓదార్చుటకు యేసుప్రభు వారి ఊరికి వెళ్ళాడు. ఆయన కూడా వారితో కలిసి దుఃఖించాడు. ఆయన దృష్టిలో లాజరు బతికే ఉన్నాడు. దేవుడిలా లాజరును మరణము నుండి పైకి లేపే శక్తి ఆయనకు ఉంది. అయినప్పటికీ మానవుల మధ్య కూర్చొని ఆయన మనం పడే మరణవేదను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. సమాధుల తోటలో వారు పడే వేదనను ఆయన పంచుకున్నాడు. అప్పుడు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు. లాజరు చనిపోయి 4 రోజులయ్యింది. లాజరు బయటికి రా అని పిలిచినప్పుడు లాజరు మృతుల్లో నుండి లేచి సమాధిలో నుండి బయటకు వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుని శక్తి అక్కడ మనకి కనిపిస్తుంది. లాజరును పిలిచినట్టు ప్రతి విశ్వాసిని ఆయన పేరు పెట్టి లేపుతాడు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. పునరుద్ధానమును జీవమును నేనే అని యేసుక్రీస్తు పలికాడు. ఏదేను వనములో ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు ఈ ప్రపంచంలోకి మరణం ప్రవేశించింది. సాతానుడు అది చూసి సంతోషించాడు. దేవుడు అక్కడే సాతానుకు ఒక మాట చెప్పాడు. మరణాన్ని జయించుటకే రక్షకుణ్ణి నేను భూలోకానికి పంపిస్తాను. ఆ స్త్రీ గర్భములో నుండే ఆయన ఒక మానవునిగా జన్మిస్తాడు. ఆదికాండము 3:15. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వాణ్ణి అనగా అపవాదిని జయించుటకు మన మానవాళిని రక్షించుటకు యేసు రక్తమాంసముల పాలైనాడు. దేవుడు రక్తమాంసములు ధరించాడు. ఎందుకంటే మరణము గల బలము గల సాతానుని జయించుటకు దేవుడు ఈ లోకమునకు మానవ రూపములో జన్మించాడు.

ఈస్టర్ పండుగ చాలా ఉత్తమమైనది. ఈస్టర్ క్రైస్తవులకు అతిపెద్ద పండుగ. ఇది వసంత ఋతువులో వస్తుంది. ప్రభు అయిన క్రీస్తు పరమపదించిన మూడవ రోజున, అంటే ఆదివారం నాడు ఆయన మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తారు. దీంతో ప్రజలందరూ సంతోషించి ఆనందంతో గంతులు వేస్తారు. ఈ సందర్భంగానే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ ప్రతి సంవత్సరం ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. క్రిస్మస్ పండుగలాగా ఈ పండుగ ప్రతి సంవత్సరము ఒకే తేదీన రాదు. మార్చి నెల 21వ తేదీ తర్వాత పౌర్ణమి పూర్తి అయ్యి వచ్చే తొలి ఆదివారం నాడు ఈస్టర్ పండుగ వస్తుంది. ఈ పండుగ వసంత ఋతువులో వస్తుంది. దీంతో ప్రకృతి పులకిస్తుంది.

0: ఈ కార్యక్రమాన్ని మీరు రేడియో 2000 ఎఫ్ఎం 98.5 మెగాహెర్ట్జ్ తరంగాలపై వింటున్నారు.
1: Apex Dental Center provides complete quality dentistry to the entire family at affordable prices. We have highly experienced dentists and specialists to address all your dental needs. Apex Dental provides general and children dentistry, cosmetic dentistry, implants, crowns and bridges. Apex Dental is located at 4 convenient locations: Liverpool, Balcombe Hills, Quakers Hill and Wentworthville. Make an appointment today. Please call 1300 Apex Dental. For details, please visit our website www.apexdentalcentre.com.au. Apex Dental has Telugu speaking dentists at all locations. Apex Dental Centre is a proud sponsor of Telugu Vani on 2000 FM.
2: Wins Taxation Services అన్ని రకములైన ఆదాయపు పన్ను మరియు సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్, నెగటివ్ గేరింగ్, ఇంకా హోమ్ అండ్ బిజినెస్ లోన్ వ్యవహారాల కోసం ఆస్ట్రేలియా టాక్సేషన్ రంగంలో ఎంతో అనుభవజ్ఞులైన శ్రీ కూచి శ్రీనివాసరావు గారిని 02-9893-7877 లేదా 04-13-362-7975 సంప్రదించండి. విన్స్ టాక్సేషన్ ఆఫీస్ ఈస్ ఇన్ జార్జ్ స్ట్రీట్, పారామటా. You do your business and we do your business. Wins Taxation is a proud sponsor of Teluguvani on Radio 2000 FM 98.5.
3: Teluguvani శ్రోతలందరికీ నమస్కారం. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈ సంవత్సరం ఆస్ట్రేలియా పర్యటనలో అంతర్భాగంగా April 8 నుండి 11వ తేదీ వరకు గిరవీన్ హై స్కూల్ ప్రాంగణంలో ద్వాదశ జ్యోతిర్లింగ వైభవం అన్న అంశంపై ప్రవచనాలు అందించబోతున్నారు. శ్రీ వేదగాయత్రి పరిషత్ సిడ్నీ వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ఈ ప్రవచన కార్యక్రమాలకి విచ్చేయమని సాధారణంగా పరిషత్ కార్యవర్గం అందరికీ ఆహ్వానం పలుకుతోంది. ప్రవచనాల పూర్తి వివరాలకు www.svgp.org వెబ్సైట్ను సందర్శించండి. శ్రీ వేదగాయత్రి పరిషత్ ఇదే ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగువాణి ఆన్ రేడియో 2000 FM.
4: సిద్ధగురు శ్రీ సిద్ధేశ్వర బ్రహ్మర్షి గురుదేవ్ ఒక అత్యున్నత ఆధ్యాత్మికవేత్త, పండితుడు మరియు బ్రహ్మర్షిగా పరిగణించబడే అరుదైన యోగి. వీరు తిరుపతి సమీపంలో శ్రీ బ్రహ్మర్షి ఆశ్రమాన్ని నెలకొల్పి ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తూ ప్రజల కష్టాలను తొలగించి విశ్వవ్యాప్తంగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని వ్యాప్తి చేస్తున్నారు. మన సిడ్నీలో April 11 శనివారం రోజ్ హిల్ గార్డెన్స్ రేస్ కోర్స్ పారామెటాలో సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు ఆధ్యాత్మిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో ప్రవేశము, భోజన ప్రసాదాలు ఉచితం. ఈ అవకాశాన్ని సద్వినియోగించుకుని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందండి. రిజిస్ట్రేషన్స్ కొరకు సంప్రదించండి తారావర్ధన్ ఆన్ 04780711142. వరల్డ్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఇస్ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగు వాణి ఆన్ రేడియో 2000 FM.
5: క్రీస్తు పరమ పదించిన తరువాత ఆయన శిష్యులు నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ ఒక గదిలో ఉన్నారు. ఎవరో ఆ గది తలుపు తట్టినట్టు వారికి అనిపించింది. తలుపు తెరిచిన తరువాత ముందర ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమె లోపలికి వచ్చి అక్కడ ప్రజలను ఆశ్చర్యచకితులను చేసే విషయము వారికి తెలియజేసింది. తను ఇద్దరు స్త్రీలతో కలిసి యేసు సమాధిపై పన్నీరు చల్లటానికి సమాధికి వెళ్ళారు. అక్కడ చూస్తే సమాధి పైభాగం తెరిచి ఉంది. అందులో దూతలిద్దరు కనబడ్డారు. వారు తెల్లటి ధవళ వస్త్రములు తొడుక్కొని ఉన్నారు. వారు ముఖంలో కాంతి ప్రస్ఫుటమైంది. వారేమన్నారంటే, మీరు నజరేతుకు చెందిన యేసుని వెతుకుతున్నారా? వారిక్కడ లేరు. వారిప్పుడు ప్రాణాలతో బయటపడ్డారు. మృత్యువుల మధ్య ఆయనను ఎందుకు వెతుకుతున్నట్లు మీరు వెళ్ళి ఆయన శిష్యులందరికీ ఈ సమాచారం అందించండి అని ఆ దైవదూతలు ఆ ఇద్దరు స్త్రీలతో అన్నారు. ఆమె చెప్పిన వార్తను విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురయ్యారు. వారికి ఏమాత్రం నమ్మకం కలగలేదు. ఈ మధ్యలో మరొక స్త్రీ, మగ్ధలేని మరియా, సమాధి వద్ద కూర్చొని ఏడుస్తుంది. ఎవరో ఆమె వద్దకు వస్తున్నట్లు చూసింది. అప్పుడు ఆమె ఇలా అంది, మహాశయ, మీరు గనక యేసు ప్రభు శవాన్ని ఇక్కడ నుంచి తీసివేసినట్లయితే కనీసం ఎక్కడ పెట్టారో చెప్పండి. వెంటనే సమాధానం లభించిందిలా. అమ్మా అన్న శబ్దముతో ఆమె ఎక్కడ లేని ఆశ్చర్యంతో ఆ వ్యక్తిని చూసింది తొలిసారిగా క్రీస్తును చూసింది దీని తరువాత ప్రభువైన యేసు 40 రోజుల వరకు తన శిష్యుల వద్దకు వెళ్ళి వారిని ప్రోత్సహించి ఉపదేశించే వారిలా మీకందరికీ తప్పకుండా శాంతి లభిస్తుంది అని అన్నారు దీంతో వారిలో ఉత్సాహం విశ్వాసాన్ని నింపుకున్నాయి ప్రభు యేసు జీవించే ఉన్నారు

ఈస్టర్ పండుగను క్రిస్మస్ పండుగలాగా ఘనంగా జరుపుకోరు. అయినా కూడా క్రిస్టియన్ల పండుగలో ఇది చాలా ఉత్తమమైంది. ఈస్టర్ పండుగ ముందు వచ్చే శుక్రవారం నాడు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. ఈ గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తును సిలువ వేశారు. యేసు సిలువపై మాట్లాడిన 7 మాటలు. మొదటి మాట, వారు కపాలమనబడే స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ ఆయనను సిలువ వేశారు. అక్కడ కుడివైపున ఒకనిని, ఎడం వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేశారు. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, కనుక వీరిని క్షమించమని. లూకాసు వార్త 23:33-34 వరకు. ఈ మాట క్షమాపణని తెలుపుతుంది. మన పాపాలని క్షమించడానికి యెరూషలేములకు వెళ్ళక మునిపే ఆయనకు తెలుసు ఆయన చంపబడతాడని. క్రొత్త నిబంధన చెప్తుంది, ఆయన బుద్ధిపూర్వకంగా సిలువ వేయడానికి అనుమతించుకున్నారని. మన పాప పరిహార్థమై ఆయన బలి అయ్యను. ఏలే అనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అవినీతి మంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడిన. 1 పేతురు 3:18. లేఖనము ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి నందెను. కొరింతీయులు 15:3.

0: ఈ కార్యక్రమాన్ని మీరు రేడియో 2000 ఎఫ్ఎం 98.5 మెగాహెర్ట్స్ తరంగాలపై వింటున్నారు.
1: రెండో మాట రక్షణ. యేసుకు ఇరువైపులా ఇద్దరు దొంగలను సిలువ వేయబడ్డారు. వేలాడబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు, కనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి నిజముగా పొందుచున్నాము, తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఎందు ఏ తప్పిదము లేదని చెప్పాను. ఆ దొంగ యేసును చూసి, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమని. అందుకు ఆయన వానితో, నీవు నాతో కూడా పరదేశిలో ఉందమని నిశ్చయముగా చెప్పుచున్నానని. లూకాసు వార్త 23:39-43 వరకు. అప్పుడు ఆ దొంగ రక్షించబడ్డాడు. అదేవిధముగా మనందరం కూడా రక్షించబడాలి. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారికి రక్షణ పొందుదురు. అపొస్తల కార్యము 16:31.

మూడవ మాట మమకారము. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరి క్లైపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సులువ వద్ద నిలుచుండిది. యేసు తన తల్లిని చూచి తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలుచుండ చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆ గడియ నుండి ఆ శిష్యుడు తన ఇంత చేర్చుకొనెను. యోహాను సువార్త 19:25-27 తన తల్లిని చూసుకోమని యేసు యోహానుకు చెప్పాడు. క్రీస్తు తన ప్రియ తల్లిని అపోస్తులైన యోహానుకు అప్పగించాడు.

నాలుగవ మాట ఆవేదన మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చిమ్మ చీకటాయను ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము యేసు వేదనతో కూడిన ఏక త్రిత్వ నిజత్వమును చూపిస్తుంది తండ్రి అయిన దేవుడు తిరిగిపోయాడు కుమారుడైన దేవుడు సిలువపై మన పాపాలని మోస్తున్నాడని బైబిల్ చెప్తుంది

0: ఈ కార్యక్రమాన్ని మీరు రేడియో 2000 ఎఫ్ఎం 98.5 మెగాహెర్ట్జ్ తరంగాలపై వింటున్నారు.
1: టాక్ స్టార్ టాక్సేషన్ అండ్ అకౌంటింగ్ సర్వీసెస్ అన్ని రకాల ఆదాయపు పన్ను బిజినెస్ టాక్స్ రిటర్న్స్ జిఎస్టి క్యాపిటల్ గెయిన్స్ న్యూ బిజినెస్ సెటప్ సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్ మరియు పేరోల్ సర్వీసెస్ కొరకు ఆస్ట్రేలియన్ టాక్సేషన్ అండ్ అకౌంటింగ్ రంగములో అపార అనుభవజ్ఞులు అయినటువంటి శ్రీ రాజా యలమంచి గారిని 0433428744 లేదా raja@taxstar.com.au ద్వారా సంప్రదించగలరు. వీరి ఆఫీస్ అడ్రస్ సూట్ 208 34 డమ్వే, ఓరన్ పార్క్. టాక్స్టార్ పీటీవై లిమిటెడ్ ఈజ్ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగు వాణి రేడియో మరియు సిడ్నీ తెలుగు అసోసియేషన్.
2: Westmead Doctors is a medical center committed to total family care. Westmead Doctors has a GP, allied health and many specialist services. Westmead Doctors have a psychologist, physiotherapist, dietitian, podiatrist and breastfeeding consultant. It also has pediatricians, newborn specialists and a physician who specializes in the health of elderly and senior citizens. Please note that Westmead Doctors have Telugu and Hindi speaking GPs and specialists. Westmead Doctors is located within the Coles complex on Darcy Road, Westmead. Westmead Doctors is open 7 days a week and bulk billing is available. You can walk in or make an appointment by phoning 9687 4000 or online via our website www.westmeaddoctors.com.au. Westmead Doctors is a proud sponsor of Telugu Vani on Radio 2000 FM.
3: ఈ వారం ప్రశ్నగా యేసుక్రీస్తు వారు సిలువపైన ఉన్నప్పుడు ఎన్ని మాటలు పలికినారు? ప్రశ్న మరొకసారి, యేసుక్రీస్తు వారు సిలువపై ఉన్నప్పుడు ఎన్ని మాటలు పలికినారు? మా ప్రశ్నకు సమాధానము www.sydneytelugu.org కి అందచేయండి. సరైన సమాధానంను లాటరీ ద్వారా ఎంపిక చేసి మీకు తెలుపగలరు. సరైన సమాధానం చెప్పిన వారిలో నుండి లాటరీ ద్వారా ఒకనిని ఎంపిక చేసి వారికి స్వాగత్ బిర్యానీ హౌస్ తరపున $25 గిఫ్ట్ టేక్ అవే గిఫ్ట్ వోచర్ అందచేయబడును. ఈ వారం ప్రశ్న ఫలితాలు మీకు వచ్చే వారం ప్రోగ్రాంలో తెలియపరుస్తాము. 5వ మాట శ్రమ. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి యేసు లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను, కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యోహాన్ సువార్త 19:28-29. ఈ వచనము చూపిస్తుంది యేసు క్రీస్తు గొప్ప శ్రమ ద్వారా వెళ్ళాడని, మన పాపాలకు క్రయధనము చెల్లించాడని. మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. యెషయా 53:5. 6వ మాట నెరవేర్పు. యేసు ఆ చిరకును పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించారు. యోహాను 19:30. యేసు మన పాపాల నిమిత్తము ఒక్కసారిగా సిలువపై ప్రాయశ్చిత్తం చెల్లించాడు.

ఏడవ మాట దేవునికి అప్పగించుకొనుట. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగు చెప్పి ప్రాణం విడిచెను. లూకాసు వార్త 23:46. యేసు మరణమునకు ముందు తండ్రి అయిన దేవునికి తన ఆఖరి ప్రకటనలో తన్ను తాను పూర్తిగా అప్పగించుకోవటం చూపిస్తున్నారు. మొదటి నుంచి చివరి వరకు యేసు దేవుని చిత్తమే జరిగించాడు. యేసు సిలువ వేయబడిన తరువాత కఠిన సేనాధిపతులలో ఒకడు ఆయనను సిలువ వేసిన వాడు ఈ 7 మాటలు విన్నాడు. శతాధిపతి చాలా మంది సిలువలు వేయడం చూశాడు, కానీ అతడు యేసు చనిపోయినట్లుగా ఎవరు చనిపోలేదని చెప్పాడు. ఆయన తన ప్రాణ రక్తము ప్రవహిస్తుండగా అద్భుతమైన ప్రసంగము సిలువపైన బోధించాడు. శతాధిపతి జరిగింది చూచి ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవునికి మహిమపరచెను. లూకాసు వార్త 23:47. శతాధిపతి యేసును గూర్చి ఇంకా ఎక్కువ ఆలోచించి అతడు ఇలాగా అన్నాడు, నిజంగా ఈ మనుషుడు దేవుని కుమారుడే. మార్కు సువార్త 15:39. ఆయన దేవుని కుమారుడు, ఆయన లేచి ఉన్నాడు, జీవిస్తున్నాడు, శరీరకంగా మృతుల్లో నుండి లేచాడు, ఆయన పరలోకమునకు ఆరోహణుడయ్యాడు, ఆయన దేవుని కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీకును నీ కుటుంబమునకు ఆశీర్వాదములు వచ్చును. అపొస్తలుల కార్యములు 16:31.

0: ఈ కార్యక్రమాన్ని మీరు రేడియో 2000 ఎఫ్ఎం 98.5 మెగాహెర్ట్జ్ తరంగాలపై వింటున్నారు.
1: 2026 ఏప్రిల్ 3వ తారీఖున వచ్చిన గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారానికి ఒక ప్రత్యేకత. ఈ 2026 ఏప్రిల్ 3వ తారీఖున గుడ్ ఫ్రైడే రావటం దాదాపు 2000 సంవత్సరముల క్రితం ఏప్రిల్ 3 శుక్రవారం రావటం ఒక విశేషత. ఇది చరిత్రాత్మకంగాను ప్రవచనాత్మకంగాను ఆస్ట్రోనామికల్గాను ఆధారాలతో నిర్ణయించబడింది. ఇందుకు గాను 7 బైబిల్ ఆధారాలు మీ ముందు ఉంచుతున్నాను. కైఫా యొక్క ప్రధాన యాజకత్వం జరిగింది. ఇది చరిత్రాత్మకంగాను తెలియబడింది. రోమన్ చక్రవర్తి జయాఫస్ కూడా కైఫాకు కాలంలోనే ఉన్నాడని రాసినాడు. రెండవదిగా పొంతి పిలాతు యొక్క పరిపాలన, పైలట్స్ రూలింగ్. రోమన్ పురాతన వస్తువుల్లో పిలాతు రాయి ఆ కాలంలో జరిగిన చరిత్రాత్మక రుజువులు రచించి వారు వస్తు ప్రదర్శనశాలలో ఉంచినారు. మూడవదిగా తిబెరియస్ కైసర్ పరిపాలన, 15 సంవత్సరములు. క్రీస్తు శకం 28 నుంచి 15 సంవత్సరం పరిపాలనలో ఉన్నట్లు తెలిసింది. నాలుగవదిగా మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడేను యేసు సిలువ వేయబడినారని ఆయన పరిచారకులు శిష్యులు మత్తయి మార్కు లూకా యోహాన్ వీరు నలుగురు వారి సువార్తలలో ప్రకటించారు. ఐదవదిగా పస్కా పండుగలో చనిపోవుట, పస్కా పండుగలో శుక్రవారం యేసును సిలువ వేయబడ్డారు. నాసా వారి క్యాలిక్యులేషన్ ప్రకారము లూనార్ ఎక్లిప్స్ ఇన్ఫర్మేషన్లో క్రీస్తు శకం 33 ఏప్రిల్ 3న పౌర్ణమి వచ్చింది. ఆరవదిగా బాప్తిస్మిచ్చి యోహాను పస్కా పండుగ గురించి వివరిస్తూ క్రీస్తు శకము 33 ఏప్రిల్ 3వ తారీఖున శుక్రవారం యేసుక్రీస్తును సిలువ వేసినట్లుగా రచించారు. ఏడవదిగా 9వ గంట. 9వ గంట అంటే మధ్యాహ్నం 3 గంటలకు. ఈ సమయంలో దేవునికి బలులు అర్పిస్తారు. క్రీస్తు శకము 33 ఏప్రిల్ 3 శుక్రవారము మధ్యాహ్నం 3 గంటలకి యేసును సిలువ వేశారు. క్రీస్తు శకం 33 మార్చి 30న యేసు జెరూసలేములో గాడిద పిల్లపై ఎక్కి ప్రవేశించారు. దీనినే మట్టలాదివారం అంటారు. ఆ రోజు అందరూ పామ్ లీవ్స్తో యేసుక్రీస్తుని హోసన్న అని ప్రభు పేరిట వచ్చువానికి జయమని చెప్పుతూ ఆర్భాటం చేస్తారు. ఖగోళ నిర్ణయాలు. ఏప్రిల్ 3 శుక్రవారము పార్షల్ లూనార్ ఎక్లిప్స్ వచ్చిందని కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు 1983లో తెలియపరిచారు. ప్రతి 333 సంవత్సరములకు ఒకసారి మాత్రమే ఏప్రిల్ 3న శుక్రవారం వస్తుంది. ఈ సంవత్సరము 2026 ఏప్రిల్ 3వ తారీఖున మంచి శుక్రవారం రావటము, మనము దాంట్లో పాల్గొనటము అది దేవుని యొక్క కృప. ఈస్టర్ పండుగ ప్రతి సంవత్సరము వసంతకాలంలో వస్తుంది. అంటే మార్చి 21 తరువాత వచ్చే మొదటి పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం ఈ ఈస్టర్ని జరుపుకుంటారు. ఈ ఈస్టర్ పండుగ జూలియన్ క్యాలెండర్ ఆధారంగా డేటును నిర్ణయిస్తారు.

0: for a comprehensive dental checkup and clean? At Lily's Dental, we offer a full checkup and clean for only $150. We also offer free consultations for all cosmetic treatments. Plus, great news for families. Kids who are eligible for $1,132 from Medicare, which is bulk billed for your convenience. And here's an extra treat. When you book an appointment for your child, they will receive free movie tickets once they complete their treatment. Visit us at 250 Marylands Road, Marylands 2160, and don't miss out. Call us today at 867-75720 to book your appointment. We look forward to taking care of your smile at Lily's Dental.
1: Telugavani Srotalandariki Namaskaram. Pooja Gurugulu, Brahmasri Samavedam Shanmuka Sharma Garu, ee samacharam Australia paryatanalo antarbhaganga April 8 nundi 11th teedi varaku గిరవీన్ హై స్కూల్ ప్రాంగణంలో ద్వాదశ జ్యోతిర్లింగ వైభవం అన్న అంశంపై ప్రవచనాలు అందించబోతున్నారు. శ్రీ వేదగాయత్రి పరిషత్ సిడ్నీ వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ఈ ప్రవచన కార్యక్రమాలకి విచ్చేయమని సాధారణంగా పరిషత్ కార్యవర్గం అందరికీ ఆహ్వానం పలుకుతోంది. ప్రవచనాల పూర్తి వివరాలకు www.svgp.org వెబ్సైట్ను సందర్శించండి. శ్రీ వేదగాయత్రి పరిషత్ ఇదే ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగువాణి ఆన్ రేడియో 2000 FM.
2: సిద్ధగురు శ్రీ సిద్ధేశ్వర బ్రహ్మర్షి గురుదేవ్ ఒక అత్యున్నత ఆధ్యాత్మికవేత్త, పండితుడు మరియు బ్రహ్మర్షిగా పరిగణించబడే అరుదైన యోగి. వీరు తిరుపతి సమీపంలో శ్రీ బ్రహ్మర్షి ఆశ్రమాన్ని నెలకొల్పి ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తూ ప్రజల కష్టాలను తొలగించి విశ్వవ్యాప్తంగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని వ్యాప్తి చేస్తున్నారు. మన సిడ్నీలో April 11 శనివారం రోజ్ హిల్ గార్డెన్స్ రేస్ కోర్స్ ప్యారమెటాలో సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు ఆధ్యాత్మిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో ప్రవేశము, భోజన ప్రసాదాలు ఉచితం. ఈ అవకాశాన్ని సద్వినియోగించుకుని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందండి. రిజిస్ట్రేషన్స్ కొరకు సంప్రదించండి తారావర్ధన్ ఆన్ 0478071142. వరల్డ్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఈస్ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగువాణి ఆన్ రేడియో 2000 FM.

0: ఈ కార్యక్రమాన్ని మీరు రేడియో 2000 ఎఫ్ఎం 98.5 మెగాహెర్ట్జ్ తరంగాలపై వింటున్నారు.
1: తెలుగు వాణికి ఆర్థిక సహాయం ఈ సంవత్సరం తెలుగు వాణి కార్యక్రమాన్ని మీకు అందించిన వారు ఆలూరు హెన్రీ పాల్ మరియు ఆలూరు విజయలక్ష్మి గారి కుటుంబ సభ్యులు. శ్రీ ఆలూరు హెన్రీ పాల్ మరియు విజయలక్ష్మి గారు క్రిస్మస్ మరియు ఈస్టర్ కార్యక్రమాల ద్వారా తెలుగువాణి శ్రోతలకు చిరపరిచితులు. తెలుగువాణి మరియు సిడ్నీ తెలుగు అసోసియేషన్ తరపున వారికి వారి కుటుంబ సభ్యులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. అనివార్య కారణాల వలన వార్తలు అందించలేకపోతున్నాము.
2: ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర ఆలయం హెలెన్స్బర్గ్ వారి ప్రకటన. సిడ్నీలో ఆధ్యాత్మిక అనుభూతికి హెలెన్స్బర్గ్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం సందర్శించండి. ఆలయానికి స్వచ్ఛంద సేవలు అందించడంలో ఆసక్తి గల భక్తులు వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 04669168444. నెంబర్ మరి ఒకసారి 04669168444. పండుగ రోజులు మరియు శని ఆది పబ్లిక్ హాలిడే రోజుల్లో ఆలయం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరవబడుతుంది. క్యాంటీన్ కూడా శని ఆది మరియు పబ్లిక్ హాలిడే రోజుల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుంది. ఎస్విటి హెలెన్స్బర్గ్ ఈజ్ ఎ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగువాణి ఆన్ రేడియో 2000 98.5 FM.
3: తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహం సిడ్నీ తెలుగు అసోసియేషన్ వారి తెలుగువాణి కార్యక్రమాలు నిత్యనూతనంగా జనరంజకంగా సాగాలి అంటే శ్రోతలందరి ఆర్థిక మరియు హార్దిక సహాయం ఎంతో అవసరం. మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు ఇతర ప్రత్యేకమైన రోజులను తెలుగువాణి ద్వారా మీ స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకోండి. అభినందనలు, శుభాకాంక్షలు అందుకోండి. తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించి తెలుగువాణి ప్రసారకులకు ప్రోత్సాహాన్ని అందించగలరు. మీరు కోరిన ఒక మంచి పాట కూడా ప్రసారం చేయబడుతుంది. పూర్తి వివరాలకు తెలుగువాణి కోఆర్డినేటర్ శ్రీ సునీల్ తీర్థం గారిని 04090795585 సంప్రదించగలరు. యువర్ స్పాన్సర్షిప్ టు తెలుగువాణి ఈజ్ ట్యాక్స్ డిడక్టబుల్.
1: ఇప్పుడు నీతికా నాయుడు బైబిల్ గ్రంథం నుండి కొన్ని వాక్యాలు మనకు చదివి వినిపిస్తారు.
4: బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారిచుండగా మగ్దలేన మరియా మరియు ఇంకొక మరియా సమాధిని చూచుటకు వెళ్ళిరి. అప్పుడు మహాభూకంపం సంభవింపగా ప్రభువు దూత ఒక్కడు పరలోకమును నుండి దిగి వచ్చి సమాధి యొద్దకు వెళ్ళి ఆ రాయిని దొరలించి దాని మీద కూర్చుండెను. అతని రూపము మెరుపు వలె ఉండెను మరియు అతని వస్త్రములు హిమము వలె తెల్లగా ఉండెను. కావలి వారు అతనికి భయపడి వణికిపోయి కచ్చిన వారి వలె అయిపోయిరి. ఆ దూత ఆ స్త్రీలతో, భయపడుకుడి, సిలువ వేయబడిన యేసు కొరకు మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయనకి లేడు, ఆయన చెప్పిన ప్రకారముగా లేచి ఉన్నాడు. ఆయన పడుకొని ఉన్న స్థలమునకు వచ్చి చూడుడి. తరువాత త్వరగా వెళ్ళి ఆయన శిష్యులతో ఇలాగూ చెప్పుడి, ఆయన మృత్యులలో నుండి లేచి ఉన్నాడు. మీకు ముందుగా గలిలయకు వెళ్ళుచున్నాడు. అక్కడు మీరు ఆయనను చూచెదరు. ఇప్పుడు నేను మీకు చెప్పియున్నాను. కాబట్టి ఆ స్త్రీలు భయంతోనూ ఆనందంతోనూ నిండిపోయి సమాధి దగ్గర నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు చెప్పదానికి పరిగెత్తారు. అకస్మాత్తుగా యేసు వారికి ఎదురయ్యాడు. శుభం అని ఆయన అన్నాడు. వారు ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాలను పట్టుకొని ఆయనను ఆరాధించారు. దేవునికి స్తోత్రము, ఆమెన్.
1: ఇప్పుడు ఈస్టర్పై ప్రత్యేక పాట, జై బేరు మ్రోగిన వేళ, జై మార్బటించే శుభవేళ. పాటను రచించి సంగీతం చేకూర్చి పాడినవారు స్వరశిల్పి డాక్టర్ పిజేడి కుమార్ గారు.

0: తెలుగువాణి శ్రోతలకు నమస్కారం గత వారం మేము అడిగిన ప్రశ్న ఏమిటంటే మైసూర్ పాక్ అనే తీపి వంటకానికి ప్రసిద్ధి చెందిన దక్షిణ భారత రాష్ట్రం ఏది విచ్ సౌత్ ఇండియన్ స్టేట్ ఈజ్ ఫేమస్ ఫర్ స్వీట్ మైసూర్ పాక్ ఈ ప్రశ్నకు సమాధానం కర్ణాటక రాష్ట్రం మాకు గత వారం చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారండి వారి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఉమా గంగిశెట్టి నిరింబ ఫీల్డ్స్ నుండి గౌతమ్ ఆకేటి వెస్ట్ మీడ్ నుండి ఉమాదేవి అబ్బినేని స్టాట్ఫీల్డ్ సౌత్ నుండి హరిణి కంచిబొట్ల మెలోంబా నుండి సాయి పేరిన భీమంట్ హిల్స్ నుండి స్వాతి ఎలమంచలి మాస్టర్ పార్క్ నుండి రాజేష్ సయ్యపరెడ్డి వెస్ట్ మీడ్ నుండి సంగీత సయ్యపరెడ్డి వెస్ట్ మీడ్ నుండి భారతి పరసు స్టాట్ఫీల్డ్ సౌత్ నుండి శ్రీ పావని కంటమనేని స్టాట్ఫీల్డ్ సౌత్ నుండి సాత్విక్ పేరిన సిడ్నీ నుండి హర్షద గంగిశెట్టి నిరింబా ఫీల్డ్స్ నుండి సునీల్ తీర్థం ఎపింగ్ నుండి మధుబైరెడ్డి నార్త్ స్టాట్ఫీల్డ్ నుండి వెంకట్ మంచిరాజు హ్యారిస్ పార్క్ నుండి మహస్విని నగిరి పెరమెట నుండి మయూక వేదులపల్లి స్కోఫీల్డ్స్ నుండి వెంకట రమణమూర్తి ఓలేటి వెస్ట్ పెనట్ హిల్స్ నుండి మహాలక్ష్మి మల్లంపాటి సిడ్నీ నుండి ధ్రువ విభూ కందుకూరి క్వేకర్సిల్ నుండి నాగజ్యోతి లొల్లా వెస్ట్ పెనట్ హిల్స్ నుండి మోహన్ కుమార్ పరసు పట్నీ నుండి విజయమాధవి గొల్లపూడి పెండ్రిత్ నుండి రామమూర్తి కోడూరు నార్త్ పెరమెట నుండి భూమిక తిరుమల చెరిబ్రూక్ నుండి సోనీషా దేవి చీడల్లా క్వేకర్సిల్ నుండి ప్రదీప్ కుమార్ పెంకే హ్యారిస్ పార్క్ నుండి గాయత్రి చుండూరు పాండ్స్ నుండి వనకుమారి పెంకే హ్యారిస్ పార్క్ నుండి ప్రతిమా కనగాల చల్లవాంగ్ నుండి విష్ణుతేజ చీకోటి టుంగబీ నుండి సమాధానాలు చెప్పిన ప్రతి ఒక్కరికి మా తెలుగువాణి తరపున ధన్యవాదాలండి వీరిలో లాటరీ ద్వారా మేము ఎంపిక చేసిన విజేత ప్రతిమా కనగాల ఫ్రమ్ చెల్లవాంగ్ ప్రతిమ గారు కంగ్రాచ్యులేషన్స్ అండి మీకు త్వరలోనే మా తెలుగువాణి నుండి $25 స్వాగత్ బిర్యానీ వారి గిఫ్ట్ వోచర్ అందించబడుతుంది ఇంతటితో ఈ వారం గత వారం మేము అడిగిన ఈ వారం ప్రశ్న జవాబులు వాటి సమాధానము విజేత పేర్లు సమాప్తం
1: ఈ కార్యక్రమాన్ని మీరు రేడియో 2000 FM 98.5 MHz తరంగాలపై వింటున్నారు

0: ఈ కార్యక్రమాన్ని మీరు రేడియో 2000 ఎఫ్ఎం 98.5 మెగాహెర్ట్జ్ తరంగాలపై వింటున్నారు.
1: సిడ్నీ తెలుగు అసోసియేషన్ మరియు తెలుగు సభ్యులకందరకు ఈస్టర్ శుభాకాంక్షలు. అతడు ఇక్కడ లేడు, అతడు లేచాడు. లూకా సువార్త 24:5-6 వరకు. ఈ పవిత్రమైన ఈస్టర్ దినాన ప్రభువు ప్రేమ మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ, ప్రభు వారి అపారమైన ప్రేమ క్షమాపణ మీకు సదా తోడు ఉండాలని కోరుకుంటూ, ప్రభు పునరుద్ధానము మన జీవితాల్లో కొత్త వెలుగులు అందించాలని కోరుకుంటూ, మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభువు మీకు మీ కుటుంబాలకి నూతన నిరీక్షణ ఆశీర్వాదాలను అనుగ్రహించునుగాక అని కోరుకుంటూ ఈస్టర్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రాం విన్న శ్రోతలకు మరియు ఈ వారం ప్రశ్న జవాబు అందించిన శ్రోతలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈనాటి తెలుగువాణి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన శ్రీ హెన్రీ పాల్ ఆలూరి మరియు విజయలక్ష్మి ఆలూరి గారి కుటుంబ సభ్యులకు మా ధన్యవాదాలు. ఈ అవకాశం అనుగ్రహించిన తెలుగువాణి మరియు తెలుగు అసోసియేషన్కి మా ధన్యవాదాలు. శ్రోతలందరికీ మరొకసారి ఈస్టర్ శుభాకాంక్షలు.